కోనే హక్లోటిల్లో ఎయిట్ గోయో మిక్ పువర్నిట మిల్లో నువ్వు ఎలు మిలంగ రక్తమయోగోక్ సూర్యో లిటున్న రేహక్సుటిలో ఉన్నోక్ ఆ నోగిన్నే అస్టిలో సెక్కిన్నేలో నిగ్యోలో అకొన్నింగని ఫోర్ డి మిత్ సిక్స్ టిమూట్ సూంగో నిలి మిక్ సాఖిన్నే అన్న రక్త సున్లో అనుగా టక్ రావులో నిగ్యోలో అకొన్నింగని థర్డీ మిత్ ఫిఫ్ టిమూట్ సూంగో నిలి మిక్ ఒక్కోని హక్